బాణం పచతరావణ కుమ్మకడు హనుమన్యో తత్ భాగవతం. ఏ ఆలస్యత కప్టి జట్ట పరజా లౌ నిస్కి జా మంటి జా ట్యాక్కై టేక్ న మదిన్న యో శరీరమా జో కాట్ను కాటిస్ మజా మైలే బల్ల చిని తలాయి తా బడో లేత్ర వైస్ దుర్జన తైలే గర్ను గరిస్ సబై బలహరి సారా బిగారిస్ గుణ హరి సారా.